సరే పౌజలభికం సంసార పౌడి మనముఖ అందర నా పాలనీ ముఠే అహమతే చారే కుండా పవతకే అందర తిఖతత్తే సిమరత సాసత నా సోదనీ మనముఖ విగుతే బిన్ గురు కినే నా పాయో హర నామ హర సత్తే తత్ జ్ఞాన విచారే

ఫలం తస్య జనమసే జావద్ బ్రహ్మణా విందతే సాగరం సంసార గురు ప్రసాదీ తరే కే